0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: నమస్కారం భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం సందర్భాన ఈరోజు మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. మనస్సులో తిరుమలను దర్శిద్దాం. తిరుమల ఏడు కొండలు, శేషాచల పర్వతాలు, వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ పేరు వినగానే ప్రతి భక్తుడి హృదయంలో ఒక పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా నీచి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం కుమారి ఆశ్రయా సీతప్ప గారిని. ఆమె కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాత్మ్యం గురించి మాట్లాడుతుంది.
2: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో చాలామంది తెలుగు వాళ్ళు, బహుశా అందరు తెలుగు వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. అసలు ఈ 40 రోజుల మండల దీక్ష మనకు చాలా కీలకమైనది, చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ కాలంలో మొరిషస్ దేశంలో ఒక దివ్యమైన వాతావరణం ఉన్నట్టుంది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళను కలుసుకుంటే మీరు వ్రతం పాటిస్తున్నారా, వ్రతం గురించి మాట్లాడడం జరుగుతుంది, స్వామివారి నామాలు చెప్పడం జరుగుతుంది. ఈ 40 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలు వింటూ ఉంటాం. నేను చెప్పినట్టుగా స్వామివారి నామస్మరణం చేస్తూ ఉంటాం. కానీ అసలు వ్రతం అంటే ఏమిటి? అందరూ అంటారు వ్రతం అనేది మనం మాంసాహారి తినకూడదు, మనం కేవలం సాత్విక భోజనం తినాలి, మనం శాఖాహారి భోజనం చేసుకోవాలి. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ నిజమే. వ్రతకాలంలో ఉన్నప్పుడు మనం శాఖాహారి భోజనం తినాలి, ఎందుకంటే ఆ కాలం మనం

0: మాంసం అవన్నీ తినకపోతే మన శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. అయితే శరీరం మాత్రమే కాకుండా మన మనస్సు కూడా చాలా తేలిగ్గా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది. కానీ వ్రతం అనేది కేవలం తినకూడదు అలాంటిది కాదు. వ్రతం అనేది ఒక క్రమశిక్షణ. మనం వ్రతంలో ఉన్నప్పుడు అసలు ఏదొక అలవాటు అలవర్చుకోవాలంటే దానికి కనీసం 21 రోజులు అవసరమని జనులు అంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చింది 21 రోజులు కాదు, మనకు వచ్చింది 40 రోజులు. అయితే మనకు ఏదొక కొత్త అలవాటు రావాలంటే ఈ వ్రత కాలంలోనే మొదలు పెట్టుకోవాలి, ఆ అలవాటుని అనుసరించడం. ఇప్పుడు మనుషులకు అనేక లక్షణాలు ఉంటాయి, కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ఎక్కువగా మాట్లాడడం, పెద్దగా మాట్లాడడం అవన్నీ. కానీ వ్రతకాలంలో మనం కేవలం భక్తులమని మనం తలుచుకోవాలి, మనం కేవలం మనుషులమని మనకు మనం అర్థం చేసుకోవాలి. అందుకే వ్రతకాలంలో మన కోపంపై మనకు ఒక నియంత్రణ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన స్వభావాన్ని కొద్దిగా మన మనలో ఉన్న ఆ చెడు లక్షణాలను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమశిక్షణ వ్రత కాలంలోనే మనం మొదలు పెట్టుకోవాలి. అలా చేస్తే 40 రోజులు మన భావాలపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే, మన కోపంపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే జీవితాంతం ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుమతి గారు అన్నారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. అయితే వ్రతకాలంలో మనం ఇదే చేయాలి. అయితే 40 రోజుల దీక్షని అందరూ చాలా మనస్ఫూర్తిగా చాలా ప్రశాంతంగా కొనసాగుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదం, నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి ఆశ్రయ సితాప్ప గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. తిరుమలను 7 కొండల వాడు అని పిలుస్తారు. ఈ కొండలు భక్తులకు ఎంతో పవిత్రమైనవి. తిరుమలలో అడుగు పెట్టిన ప్రతి భక్తుడికి ఎక్కడ చూసినా ఒకే నామం వినిపిస్తుంది, గోవింద గోవింద. అయితే ఈ మీరు కూడా దినమంతతా ఆ నామస్మరణ చేస్తూ ఉండండి. ఆ నామస్మరణలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు.

0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस
2: सौंदर्य
3: श्रोतलंदरिकी नमस्कारम। स्त्रील मनसुलोनी भावालनु वारी अनुभूतुलनु वारी आलोचनलनु वारी अंदमैन प्रपंचानी स्वराल रूपम्लो मी मुंदुकु तीसुकोच्चे मी सौंदर्य लहरी कार्यक्रमानिकि स्वागतम सुस्वागतम। नेनु मी आर्जे वर्षा। ईरोजु मन कार्यक्रमम ओक प्रत्येकमैन भक्ति संचिक। కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ స్త్రీ జీవితంలోని భక్తి, ప్రేమ, బాధ్యత, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం, తన వారి కోసం ఆమె చేసే ప్రార్థన ఇవన్నీ శ్రీనివాసుని సన్నిధిలో ఉంచుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు

ఒకతల్లి తన పిల్లల కోసం చేసే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా వారి గురించి ఆలోచించే తల్లి మనసుకు వయసుండదు. పిల్లలకు ఆరోగ్యం ఉండాలి, వారు మంచి మార్గంలో నడవాలని, వాళ్ళ జీవితంలో మంచి అవకాశాలు రావాలని, వారు ఎక్కడ ఉన్నా భగవంతుడి రక్షణలో ఉండాలని తల్లి కోరుకుంటుంది. ఆమెకు ప్రతిసారి పెద్ద పెద్ద ప్రార్థనలు అవసరమే లేదు. వంట చేస్తూ ఒకసారి స్వామివారిని తలుచుకోవచ్చు. పిల్లలను పాఠశాలకు పంపుతూ గోవింద అని అనుకోవచ్చు. రాత్రి వాళ్ళు నిద్రపోయిన తర్వాత చేతులు జోడించి స్వామివారికి సమర్పించవచ్చు.

స్త్రీ తరచుగా అందరి గురించి ఆలోచిస్తుంది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు, ఇంటి బాధ్యతలు, ఉద్యోగం. కానీ ఈ పరుగులో ఒక విషయం మాత్రం కొన్నిసార్లు మర్చిపోతుంది, తన గురించి. అందుకే ఈరోజు శ్రీనివాసుని ముందు మన కోసం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్వామివారు, నా కుటుంబాన్ని చూసుకునే శక్తి నాకు ఇవ్వండి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి, నా మనస్సుకు ప్రశాంతతను ఇవ్వండి, నా మీద నేను కూడా ప్రేమ చూపించుకుని జ్ఞానాన్ని

చాలా ఇంటిలో ఉదయం మొదటి దీపాన్ని వెలిగించే చేతులు ఒక మహిళవే. ఆ చిన్న దీపం ముందు ఆమె కళ్ళను మూసుకుని కొన్ని క్షణాలు ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలో తన ప్రేమ కంటే తన వారి పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఆ దీపం కేవలం పూజా మందిరమే వెలిగించదు, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఈరోజు మనము మనసులో ఒక దీపాన్ని వెలిగించుకుందాం. ఆ దీపం మనలోని భయాలను తొలగించాలి, మనసులోని ఆందోళనను తగ్గించాలి, మన జీవితంలో ఆశను నింపాలి.

ఒక కుటుంబంలో భార్యగా ఒక మహిళ పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడం, అతని విజయాల్లో ఆనందించడం, కుటుంబ నిర్ణయాల్లో తోడుగా నిలవడం, ఎన్నో సందర్భాల్లో తన భావాలను పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు నడిపించడం, ఇవన్నీ ఆమె ప్రేమలోని రూపాలు. ఈరోజు ప్రతి దంపతుల జీవితంలో పరస్పర గౌరవం, ప్రేమ, అవగాహన, ఆరోగ్యం ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం.

స్త్రీ జీవితంలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, అత్తగా, స్నేహితురాలిగా ప్రతి పాత్రలోని ఆమె తన ప్రేమను పంచుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి మహిళ కోసం మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేద్దాం. ఆమె అడుగులకు ధైర్యం కలగాలి, ఆమె నిర్ణయాలకు స్పష్టత కావాలి, ఆమె హృదయానికి ప్రశాంతత కలగాలి, ఆమె కుటుంబానికి ఆనందం కలగాలి, ఆమె కష్టాలకు తగిన ఫలితం లభించాలి.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు నేచి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో అయితే నేచి స్వరాల వేదిక కార్యక్రమంలో మనం కొన్ని పాటలను ప్రసారం చేస్తాము ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం సో లెట్స్ గెట్ గోయింగ్

హే సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు మీ బోన్ చేస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున స్టే ట్యూన్డ్ స్టే కనెక్టెడ్ రేడియో మారిషస్ పైనా.

అవునండి శ్రోతలారా, సంతృపు వేళ నేను అనుకుంటున్నాను. చాలామంది అలసిపోయి ఉన్నారు, అందరూ వింటున్నారు, రేడియో లేదా టీవీ చూస్తున్నారు, మీ విశ్రాంతి సమయాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు కదా.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, మన కార్యక్రమాన్ని యొక్క ముగింపు దాకా వచ్చేసినాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభరాత్రి.